ఆనందలా భగవానికి, శ్రీ ఆనందకంద భగవానికి, శ్రీ కౌసల్యానందన భగవానికి, శ్రీ దశరథ నందన భగవానికి, శ్రీ కైకేయి నందన భగవానికి, శ్రీ సుమిత్రానందన భగవానికి, శ్రీ చారో భయ్యనికి, హనుమాన్జీ మహారాజుకి, శ్రీరామ్ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్ భగవానికి, శ్రీ అయోధ్యాధామకి, శ్రీ సరియూ మహారాణికి, జగద్గురుస్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజ్కి, గోస్వామి శ్రీ తులసీదాస్ జీ మహారాజ్కి, సమస్త పూర్వాచార్యోకి, సర్వసంత వైష్ణవ భగవానికి, సత్య సనాతన్ ధర్మకి, గోమాతాకి, భారత్ మాతాకి, ప్రాత

భగవతీ సారకాదేవ్యై నమామ్యహం శివాయ నమః శివప్రియాయై నమామ్యహం వస్త్రధారణ త్రిమౌళి చాకు సత్యనేశ్వర కృష్ణ.

0: పుష్పం పుష్పమాల్యం ఆహ జుభాసుభాసా పరివీతయాగా శాస్త్రియాన్ భవతి జాయమాన తం ధీర్సా గభ్య ఉన్యంతి సద్యో మనసా దేవయందాం ఆహ పుష్పం పుష్పమాల్యం సమర్పయామి
1: పుష్ప గణేష్ జీ.

గంగళవతై నమః గంధచందనాందే అక్షతామ్మః పుష్పం పుష్పమాల్యమ్మః. జువాసువాసా పరివీతయాగా శాస్త్రియాన్ భవతి జాయమానః తం ధీర్సా గభ్య ఉన్యంతి సద్యో మనసా దేవయంతామ్మః.